0: మల్లన్నా నీ స్టైలే చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా చిబెట్టేనా.
1: నీ అందం వల్ల కాదు, నీ హింస వల్ల చిత్తైనా, నీ చేతికి మాత్రం చిక్కుతానా. జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్న.

0: ఏంటి తెగ ఓవర్ చేస్తున్నావు?
1: నేను చేయనవట్లేదు.
0: నువ్వు చదువుకున్నదానే కదా.
2: నిన్ను చదవడం రావట్లేదు.
0: ఏ తప్పుకో,
1: నువ్వు ఒప్పుకో.
0: ఇదిగో చూడు.
1: మంచి మూడ్.
0: అయ్యో
3: చేదా చేదా చేదా, నా మాట అంటేనే చేదా.